0: గారే గారే
1: ఏ కరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా అదు ఎక్క చతుర నార అమ్మ చోడగా.